అది పంజనాలు పండుతూ భారీ సంతోషుడు మరే ఉందిలే. ఆటా, ఈ రక్తేశ్వరిని దంటెడు ఆయ సంతోషుడు ఉప్పెర సాధ్యనా పనులే సాధ్య ఇచ్చి అహంకారుడు మెరైనంచిన ఆయన తంకడు చెప్పడా ఉండే వేదినాలి ఆయన రక్తేశ్వరి అంచాదు ఎన్న కార్ణిక దాదా పండుగ ఇద్దరి.

0: நிக்குஞ்சி மதிமேனு மல் போடு பந்தியான் உள்ளே இதாத பன் பாய்க்கு
1: அண்ணா ஐகித்தே தாயக அமசரா பாலே பரத்தே உந்தே மல்லே அவடு பொக்க ஐத்த பக்கு யோசனை வந்துண்டாண்டு
0: கேசினி
1: அண்ணா
0: அஞ்சா ஆவந்து மக தாயகு பண்ணல
1: தாயகு
0: காலா நமனு காப்புஜி நம காலனு காப்போடு ஓ வா சமயடு ஆவட அவு சந்தோடு இச்சிண்டா ఈ ఒర్తియే ఈ బతుకుడు ఎంచ బతుకు అమ్మగ ఒర్తియే బతుకున బతుకవు బతుకత్తు కై ముగిదు కేనొందు కేసిని ఈ మదెమెగు ఒత్తనోడు మగ యాన ఆనను నాడువే యాన ఆనను నాడువే
1: అన్నా ఈ ఇంక కై ముగ్గిరే బల్లి నిన్న పాతెరగు యాన మనసార ఉప్పిదే ఆండ అన్నా
0: దాస కేసి
1: ఇంక రెండు దినత అవకాశను కొరడన్నా

0: నిఖిల్ కేనందుల్లారి రేడియో సారంగ్ 107.8 FM ఇనిత తుళు కార్యక్రమగు నిఖిలగ మాత్రిగ్ల మోకిదింజి సొల్మిలు. ఇనిత ఈ కార్యక్రమడు కేవి శెట్టి రచన మల్తిన సురేష్ జోడుకల్లు అర్న నిర్దేశనద తుళువెరె ఉడలు జోడుకల్లు మొకులు నడపాదు కొర్పిన నాటక గగ్గర.
1: వక్రతుండ మహాకాయ కోటి సూర్య

0: గంగా, నిన్న కష్టం నేను నడపండి అని దాదా మనుకుని పని మారేది. అది నిన్న కంటే సుందరలేదా? ఆయే భయంకర పిసింటి నాత ముట్టితే నమ్మను తుయే పన్నాను నంకే కట్టు తప్పేయా.
1: నీరు పరుకున్నాయి అవ్వంది యాను కోడ కొత్తిన కత్తి మడుమత కొడత దాకుందా?
2: మీరు ఎంచక అంత కొడతారా అంచెని ఉండు. మీరు దాదన్నా అరే గిత్త ఒంజే మరలు కోరత కట్టదా
0: పోయితా.
2: అలే అలే బాబు సవాలి చూని
3: అవే పొన్ను పుంజలు తిక్కుండా కైనాడా ఎడ్డి మగురుండి గంగా దానే నిత్యాన్ని ఏతు సత్తి పంపించే చాలు చెప్పారు పల్లి బంధు దాన్ని అర్థాపు చేయా చాలు తొంచి గుంట కట్టిందో సొంత కట్టిందో ఇక కట్టారండు.
1: గుంట తాగి గుంట తాగి నిన్న కెక్కి కెక్కటను ఊరిడి పలి బల
2: బుడ్లి అంతానవే అంచినా కై కొరుకులేడు తుంబే తాడు పెడి చీపె తింటిన పైకో తగ్గి నమ్మనే పట్టుకోను.
3: నా గంగా గంగా నా నాలై మారొచ్చి సాదిబాయి బంతువే ఏ పోలే పోలే ఇల్ల మేళతులే పోలే ఏ ఇరే ఈ జన్మడుండతే కలస నీరు మీరు ఇప్పండు ఏ బత్తేరు ఊరు దగ్గర సంసారం తెలుసు.
1: బాయికి బత్తి లక్క పగులు వచ్చి బాయికి బత్తి లక్క పగులు పగులు వచ్చి తనే యాను తల నిన్న పొడితిన శాఖ తినరా బయతినత్తి
3: బెక్క బెక్క
1: యాను కోడ కొట్టిన ఎన్న మడు కత్తి మా తాతనందు కొనరు బయతినా
3: కొనలే కొండలు వెళ్ళారు కత్తి మాటను
1: ముందు వేల ఆతున్నా
3: ఏంటే
1: వేల ఆతున్నా
3: అందా అంటే యాను ఇది ఒక్కేళ్దాయి పండుగల వేల
1: వాళ్ళతో
3: ఇది ఒక్కేళ్దాయి
1: అందా అందా నేనే పోతే అని తేంగల గుత్తినారా పను
3: కత్తి మాడు
1: కూటోడతా గంగడా
3: ఇంత విషయం నేర్నత్త గంగడ బాధ్యత ఉందా
2: పంపించే మస్తు జవనే నేను తూతే అంటే ఇది నచ్చిన కురంత జనాన్ని మాత్రం తోతుజీ
3: వాళ్ళు కొండ మారాయి కొట్టవద్ద
1: ఉంటాలే ఉంటాలే నీకు ఈయన బొబ్బె పాడారలా సాతి బాకెట్ గోపినాక మాట నమానే తోంది లడ్డెట్ ఏ రాండల ఊరి బక్కుడి తక్కిన బక్కితే నడపడు
3: ఉల్లాలి బక్కేనండి.
1: ఎన్న కత్తి మడుమత కొర్పనాత్య అని తోడా
3: కత్తి
1: ఎన్న కత్తి మడుమత ఆదిత్తి జాగ్రత్త గుత్తినారే నెనపుండత్తా.

0: నిన్న కష్టం నేను ఎలా పండు అని దాద మల్పును పని మారేది. అది నిన్న కంటే సుందర ఆయే భయంకర పిసింతే నాత ముట్టితే నమను తీయ పన్నాను నంకే కట్టు దొరిపేయా. కత్తి మడుమత పడత దాకుందా
1: ఈ ఎంచక అంత కొడతారా అంచెని ఉండు ఇరు దాదన్న అరగి తొంజే మరలు కోరత కట్టదా
0: పోయితా
1: అలే అలే బాబుల సవాలి తెలి
2: అవే పన్ను పుంజలు తిక్కుంటా కైనా ఎడ్డ మగరు నిత్యాన్ని ఏత్తు సత్తి పంతు చాలు చెప్పారు పల్లి బంధు దాన్ని అర్థాపు చేయనా చాలు తొంచి గుంట కట్టుతుందో సొంత కట్టుదా ఇక్క కట్టారండు
0: గుంట దాగి గుంట దాగి నిన్న కెక్కి కెక్కట నూరిడి పల్లి బల
1: బుడ్లి సంతానమే అంచిన కై కొరుపులేడు తుంబే తాడు పెడి చీప తింటున్నా
2: కలస నీరు మీ ఊరు దగ్గర సంసారం
0: బాయికి బత్తి లక్క బగులు వచ్చి బాయికి బత్తి లక్క బగులు బగులు వచ్చి తనే యాను తల నిన్న పొడిచిన శాఖ తినే బయట కోడ కొట్టిన ఎన్న మడు కత్తిమ తాతనందు కొనలు వైతున్నాయా
2: కొండలేదు కత్తిమాట
0: వేలాడుతున్నా
2: ఒక్కేళ్ళే
0: పోతీ ఇంకా గుత్తిన
2: ఇంత విషయంగా గంగడ పాత్ర
0: నెనపుండత్త.